భగవాన్ కి, శ్రీ ఆనందకంద భగవాన్ కి, శ్రీ కౌసల్యానందన భగవాన్ కి, శ్రీ దశరథ నందన భగవాన్ కి, శ్రీ కైకేయీ నందన భగవాన్ కి, శ్రీ సుమిత్రానందన భగవాన్ కి, శ్రీ చారోభయ్యన్ కి, శ్రీ హనుమాన్జీ మహారాజుకి, శ్రీ రామ జన్మభూమికి, శ్రీ కృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథకి, శ్రీ అయోధ్యానామకి, శ్రీ సరియు మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి, గోస్వామి శ్రీ తులసీదాస్ జీ మహారాజుకి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవాన్కి.